0: పశ్చిమినకు జాగాతా జాగాతా కసర నెయ్యాలా బంగడి నెయ్యమలా పశ్చిమినకు
1: పశ్చిమినకు
0: పశ్చిమినకు
1: పశ్చిమినకు
0: పశ్చిమినకు పశ్చిమినకు